0: హే హే రామనాథపురం శ్రీనివాస అయ్యంగారికి ఏక్రచన పరమ పావన రామ జొరాక్ పూర్వి కళ్యాణి ఆది తాల్మి నిబద్ధే.
1: కంటిన్యూయింగ్ హిస్ వోకల్ రిసైటల్ శ్రీ ఎన్ఆర్ ప్రశాంత్ విల్ నౌ ప్రెజెంట్ అ కంపోజిషన్ ఆఫ్ రామనాథపురం శ్రీనివాస అయ్యంగార్ పరమ పావన రామ ఇందిరాక్ పూర్వి కళ్యాణి సెట్ టు ఆదితాళ్.